బిడుని బింకమ చెలువే, ఆ సూర్య చంద్ర సాక్షి తంగాళి సాక్షియో, ఎందెందు బిడదా బెసుగే ఈ నమ్మ ప్రీతియో, బంగారదంత నుడియా తంగాతి ఎల్లి నుడి.